0: వక్రతుండ మహాకాయ సూర్యకోటి సంప్రభ నిర్విధినం కురుమి దేవ సర్వకార్యషు సర్వదా రుబ్రరూ మిల్నే కా మౌకా నహీ పా రహా అథ శబ్దో సే అప్నో కో నమన్ కర్ లేతా హూ ప్రత్యేక్ వ్యక్తి కిసి నా కిసి రూప్ మే శ్రేష్ఠ హోతా హే ఇసిలియే ఆప్కీ శ్రేష్ఠా కో హృదయ సే నమస్కార్ కర్తా హూ ఫాహోన్ హిందుస్తానీ రేడియో కే సభీ సునే వాలో కో హార్దిక్ సే అభినందన్ కర్తే హువే ఆజ్ హమ్ సబ్ ఫిర్ ఉపస్థిత హో గయే హే స్టూడియో మే హమారే సాథ్ యే జ్యోతి కా ప్రకాశ్ కార్యక్రమ్ బనానే కే లియే ఔర్ పూరా గ్రూప్ జో ఇస్ సమయ్ ఉపస్థిత హో గయే హే స్టూడియో మే తో శాంతాజీ అప్నా ఎంట్రీ దేతే హే ఫిర్ ఉస్కే బాద్ మే బబ్లీ జీ ఔర్ ఫిర్ రాజేంద్ర జీ భీ జో పనేల్ కే పీఛే బైఠ చుకే హే తో సునే వాలో ఆప్ సునతే రహనా అభీ ఆజ్ కా విషయ్ కుచ్ నరమ్ గరమ్ విషయ్ హే హమ్ సబ్ అభీ ఉస్ ఓర్ ఛలాంగ్ లగానే వాలే హే శాంతా జీ
1: కహతే హే మౌన్ రహనా ఏక్ సాధనా హే మౌన్ రహనా ఏక్ సాధనా హే ఔర్ సోచ్ సమజ్ కర్ బోల్నా ఏక్ కలా హే సునే వాలో జైసే ఆప్నే సునే సంజయ్ జీ నే మేరీ కో కహా కి శాంతా జీ తో శాంతా జీ కి ఆప్ సభీ కో శాంతా కి ప్యార్ భరీ రామ్ రామ్ ప్రణామ్ ఔర్ హార్దిక్ సే స్వాగత హే ఇస్ కార్యక్రమ్ మే ఔర్ హమ్ ఆగే బఢ్తే హే సునే కే లియే